కసిమ పవ శుక్ర మంచింది ఆ సుపల పాయసీ మాతృగ పెద్ద జాయసీ మాతృగ పెద్ద జాయసీ.